0: చెప్పండి.
1: వెయ్యండి. అప్పుడు తాకి ఆంధ్ర టికెట్.
2: రైట్ రైట్ డబల్ వన్, రైట్ రైట్ డబల్ టూ, రైట్ రైట్ డబల్ త్రీ.
1: ఎవరు కాలం కాదా రమ్మడిచ్చి వంద కుదర నంబర్ చూడరా ఓటరా.
3: అయ్యా నాయక్ కల్ నాయక్.